0: ஹே பானு, உன்னை பார்த்து எவ்வளவு நாள் ஆச்சு, எப்படி இருக்க?
1: ஹே சுபா, நான் நல்லா இருக்கேன், நீ எப்படி இருக்க?
0: ஏதோ இருக்கேன். ஆமா, 10 வருஷத்துக்கு முன்னாடி உன்னை எப்படி பாத்தேனோ இப்பயும் அதே மாதிரி இருக்கியே பானு. உன்னால மட்டும் எப்படி உன் உடம்ப இவ்ளோ ஃபிட்டா வச்சுக்க முடியுது?
1: நிஜமாவா சொல்ற? நான் பாக்குறதுக்கு அதே மாதிரியா இருக்கேன்.
0: ஆமா பானு, நான் உண்மையதான் சொல்றேன்.
1: உன்னோட பாராட்டுக்கு ரொம்ப நன்றி சுபா. நான் தினமும் உடற்பயிற்சி, நடைப்பயிற்சி, முக்கியமா யோகா செய்யறேன். அதனால கூட நான் ஃபிட்டா இருக்கிற மாதிரி உனக்கு தெரியலாம்.
0: அப்படியா? எனக்கும் உன்ன மாதிரியே ஆரோக்கியமா இருக்கணும்னு ஆசையா இருக்கு பானு.
1: அப்ப நாளையில இருந்து நீயும் யோகா ஆசிரியர் கிட்ட முறையா ஆசனங்களை கத்துக்கிட்டு பிராக்டிஸ் பண்ண ஆரம்பிச்சுடு சுபா.
0: கண்டிப்பா பானு, நானும் இனிமே தினமும் யோகா செய்ய ஆரம்பிச்சிடுறேன்.
2: நேர்களை, நீங்கள் கேட்டுக்கொண்டு இருக்கும் இந்த நிகழ்ச்சிகளை நியூஸ் ஆன் ஏர் மொபைல் ஆப்பிலும் கேட்டு ரசிக்கலாம். 100.1 MHz FM கோல்ட் அலை வரிசையில் இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
3: ஆகாஷவாணி வார்த்தலு சதுவுத்தனதி துரகா உஷாரமணி. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
4: हर देश रिलायबल सप्लाई चेन चाहता है, हर देश स्टेबल पार्टनरशिप चाहता है, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.
3: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల

కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ధి ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవియన్లో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్

దేశం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకొని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి అస్థిరలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతం అవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,40,00,000,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ కామన్ సర్వీస్

0: సెంటర్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022 ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికిగాను 18,250 మెట్రిక్ టన్నుల పెసరపప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొండ వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు రెండు జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రం పైన నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: செய்திகள் வாசிப்பவர் மிருதுளா. தலைப்புச் செய்திகள். குடியரசுத் தலைவர் திருமதி திரௌபதி முர்மு இன்று மத்திய பிரதேச மாநிலத்தில் சர்வதேச சிக்கல் செல் நோய் தொடர்பான விழிப்புணர்வு நிகழ்ச்சியில் பங்கேற்கிறார். இந்தியா பிரான்ஸ் இடையிலான நட்புறவு வரும் காலத்தில் மேலும் வலுவடையும் என்று பிரதமர் திரு நரேந்திர மோடி கூறியுள்ளார். ஐநா சபையில் பாகிஸ்தானும் இஸ்லாமிய ஒத்துழைப்பு அமைப்பும் ஜம்மு காஷ்மீர் குறித்து முன்வைத்த ஆதாரமற்ற குற்றச்சாட்டுகளை இந்தியா திட்டவட்டமாக நிராகரித்துள்ளது. இந்தியா விளையாட்டுத்துறையில் உலகளாவிய சக்தியாக வேகமாக உருவெடுத்து வருவதாக மத்திய விளையாட்டுத்துறை இணையமைச்சர் திருமதி ரக்ஷா கட்சே தெரிவித்துள்ளார். உலகக்கோப்பை கால்பந்து போட்டியில் கனடா 6-0 என்ற கோல் கணக்கில் கத்தார் அணியை வென்றது. இனி விரிவான செய்திகள். குடியரசுத் தலைவர் திருமதி திரௌபதி முர்மு இன்று மத்திய பிரதேச மாநிலம் ஓம்காரேஸ்வரில் நடைபெறும் சர்வதேச சிக்கல் செல் நோய் தொடர்பான விழிப்புணர்வு நிகழ்ச்சியில் கலந்து கொள்கிறார். அதனைத் தொடர்ந்து அவர் ஒடிசா மாநிலம் ராய்ரங்பூருக்கு பயணம் மேற்கொள்கிறார். அங்கு அவர் பல்வேறு புதிய வளர்ச்சி திட்டங்களை தொடங்கி வைக்கிறார். புவனேஸ்வரில் உள்ள எய்ம்ஸ் மருத்துவமனை சார்பில் மருத்துவ முகாமையும் தொடங்கி வைத்து பேசுகிறார். சுரங்கத் தொழிலால் பாதிக்கப்பட்ட கிராமங்களுக்கான பிரத்யேக குடிநீர் திட்டத்தையும் திருமதி முர்மு துவக்கி வைக்கிறார். குடியரசு துணைத் தலைவர் திரு சி பி ராதாகிருஷ்ணன் லடாக் யூனியன் பிரதேசத்தில் இன்று லடாக் செல்கிறார். நாளை மறுநாள் வரை 3 அங்கு பல்வேறு நிகழ்ச்சிகளில் அவர் பங்கேற்கிறார். நாளை திரு சி பி ராதாகிருஷ்ணன் அவர்கள் லுகுங் கிராமத்திற்கு செல்கிறார். அங்குள்ள சுயஉதவி குழுக்களுடன் அவர் கலந்துரையாடுவதுடன் எல்லைப் பகுதிகளில் நடைபெற்று வரும் வளர்ச்சிப் பணிகளையும் நேரில் பார்வையிடவுள்ளார். இதனைத் தொடர்ந்து நாட்டின் பாதுகாப்புக்காக உயிர்நீத்த வீரர்களுக்கு மரியாதை செலுத்தும் வகையில் அங்கிருக்கும் போர் நினைவிடத்திற்கு சென்று அவர் அஞ்சலி செலுத்துகிறார். வரும் ஞாயிற்றுக்கிழமை லே நகரில் வெகு விமரிசையாக நடைபெறவுள்ள சர்வதேச யோகா தின கொண்டாட்டங்களில்

ఈనాటి మహిళా మండలిలో యోగక్షేమం యోగా నిపుణులు శ్రీమతి కోకా శిరీష గారితో పరిచయం మొదటి భాగం విందాం. పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని. కార్యక్రమంలో ముందుగా

యోగాభ్యాసం శీర్షికలో భాగంగా ఈరోజు మనం భ్రామరి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామ ప్రక్రియ ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. దీనిని రోజు చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెరుగైన నిద్ర, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, శ్వాసకోశ సమస్యలతో పాటు రక్తపోటు, తలనొప్పికి కూడా గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. ఏ యోగా ప్రక్రియనైనా గురువుల సమక్షంలో చేయడం శ్రేయస్కరం.

0: కార్యక్రమంలో ఇప్పుడు యోగక్షేమం. యోగా నిపుణులు శ్రీమతి కోకా శిరీష గారితో పరిచయం. మొదటి భాగం విందాం. పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని.
1: ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని పొందడానికి సరైన ఆహార నియమాలు, నిద్ర ఎంత అవసరమో వ్యాయామం, యోగా అంతే ముఖ్యం. శరీరాన్ని దృఢంగా, మనసుని ప్రశాంతంగా ఉంచుకుని మనందరం క్షేమంగా ఉండాలంటే యోగా ఒక్కటే పరిష్కారం అంటున్నారు ప్రముఖ యోగా నిపుణులు శ్రీమతి కోకా శిరీష గారు. వారిని అడిగి మన ఈ యోగక్షేమం కార్యక్రమం ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కోకా శిరీష గారు.
2: నమస్తే మేడం.
1: మా ఆకాశవాణి నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. మన భారతీయ వారసత్వం, మన సంస్కృతి, యోగాని మన దేశంలోనే కాకుండా నేడు ప్రపంచం మొత్తం అవలంబిస్తున్నారు. మరి ఎంతో అమూల్యమైనది, విశిష్టమైనది యోగా.
2: అవును మేడం, ప్రపంచం మొత్తం యోగా యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది. మనకి అశాంతిగా ఉండే మనసుకి శాంతి ఇస్తుంది. అనారోగ్యం ఉండే మనుషులకి ఇది ఒక వరం లాగా యోగా అనేది. మరియు సాధారణంగా ఉండే మనిషికి ఇది తన స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేదానికి ఉపయోగపడేది యోగా అనమాట. మన ప్రాచీన ఋషి పతంజలి ఏం చెప్తున్నారంటే, యోగ చిత్త వృత్తి నిరోధ. తన యొక్క యోగ సూత్రాలు 195 యోగ సూత్రాలు ఉన్నాయి. మన చిత్తాన్ని మనం ఎలా నియంత్రించాలి అనే దాన్ని చెప్పారు. అది ఎందుకు నియంత్రించాలి అంటే, అది నియంత్రించటం వల్ల మన మనస్సు ప్రశాంతత అవుతుంది. సో మనసు ప్రశాంతత అయితే మనం ఉన్నత చైతన్య స్థితికి మనం చేరుకోగలుగుతాం.

0: యోగ అనేన ఉజ్జయతే అంటున్నారు. యోగం అంటే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కలిగేదే యోగ అన్నమాట. మనం అహంకార రాహిత్యం నుండి, నేను నాది అనే భావన నుంచి నిత్యస్థితి, ఆనందమయ స్థితి, అంతా ఒక్కటే అనుకునే స్థితికి చేరేదే యోగా. ఇదే మనకి యోగా సిస్టంలో ఏం చెప్తున్నారంటే, యోగా గురించి, మన ప్రసమనోపాయ యోగ ఇత్యాభిధేయత, అంటే మనకి మన సమస్యలకి పరిష్కార మార్గం మనమే చూపించుకోగలిగే శక్తిని మనకి యోగం ఇస్తుంది అని యోగ వాసిష్టం చెప్తుందన్నమాట. ఇదే భగవద్గీతలో యోగా గురించి ఏం చెప్తున్నారంటే, యోగ కర్మాంశు కౌశలం, ఒక పనిని ఒక నేర్పరితనంగా ఎలా చేయగలుగుతాం, పనిని మనం ఎలా పూర్తి చేయగలుగుతాం అనేది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు. మరియు యోగం అనేది ఏంటంటే ఒక ఉన్నత ఆత్మస్థితికి, చైతన్య స్థితికి ఈ యోగా అనే విధంగా చెప్తున్నారు. మరియు ఈ రోజుల్లో యోగా అంటే చాలా ప్రాముఖ్యత పొందింది. ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు యోగా అనేది, మన మనస్సు కూడా ప్రశాంతంగా పెట్టుకునేదే యోగా అన్నమాట. మరియు సమాజ శ్రేయస్సు, ఇది మన మనసు బాగుంటే, మనం బాగుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం బాగుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మన కోపం లేదు, మన పక్కన ఉన్న వాళ్ళతో ఆ కోపాన్ని మనం చూపించకుండా ఉంటాం, మనం ప్రేమగా ఉంటాం, మన సమాజ శ్రేయస్సు కూడా బాగుంటుంది. అదే పాజిటివ్ వెల్నెస్ అంటే సానుకూల దృక్పథం. మన ఆరోగ్యము, సమాజ శ్రేయస్సు ఇవన్నీ కలగలుపుగా ఇస్తుందే యోగం అన్నమాట. ఇంత విశిష్టత ఉంది ఒక యోగా చేయటం వల్ల.
1: చాలా చక్కగా చెప్పారండి యోగా యొక్క విశిష్టత గురించి. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా ఈ యోగా గురించి చెప్పబడింది. మేడం, ఒక సందేహం, మీరు MCA చదివారు, చదివి ఒక IT కంపెనీలో ఉద్యోగం చేస్తూ దాన్ని వదిలి ఈ యోగాపై మక్కువ చూపించి వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకోవడానికి మీకు స్ఫూర్తి ఎవరు, కారణాలు మా శ్రోతలకు వివరించండి మేడం.
0: నాకు చిన్నప్పటి నుంచి యోగా చేయటం అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారు సూర్య నమస్కారాలు అట్లా నేర్పించారు చిన్నప్పుడు. అప్పుడు నుంచి నా మనసులో ఉండేది ఎప్పుడు యోగా చేయాలి, దాన్ని అవలంబించాలని సాధన చేస్తూ వచ్చాను. బట్ ఒక నియమబద్ధంగా పద్ధతిగా నేర్చుకున్నది స్వామి వివేకానంద యూనివర్సిటీ, అక్కడ సర్టిఫికెట్ పొందటం జరిగింది. అక్కడ నుంచి నేను ఎన్నో కంపెనీల్లో ఉద్యోగం చేశాను, బీకామ్ CA చదివాను, MCA మెడ్రాస్ యూనివర్సిటీలో అండ్ MBA చేశాను. ఆ తర్వాత చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశాను, తర్వాత NIT ఫ్యాకల్టీగా చేశాను. భర్త ఉద్యోగం US ఫారిన్లో, UK జర్మనీ అలా ప్రయాణించాల్సి వచ్చింది. ఎన్ని చేస్తున్నా కూడా వెనక మాల యోగా సాధన చేస్తూ ఇది అందరికీ నేర్పాలి. మనం అనుభవించిన ఆ శాంతి, ప్రశాంతత, ఆ యోగా ద్వారా మనం పొందిన ఉపయోగాలు అందరికీ 10 మందికి నేర్పాలి అనే ఒక స్ఫూర్తి వెనక మాల ఉంటూనే ఉండేది. ఎన్ని ఉద్యోగాలు చేస్తా ఉన్నా కూడా ఇండియాకి తిరిగి వచ్చాక అది నాలో అది బాగా బలపడింది. అందువల్ల యోగ ప్రయాణం అలా సాగింది అన్నమాట.
1: చాలా సంతోషం మేడం. అయితే యోగాలో భాగమైన సూర్య నమస్కారాల గురించి శ్రోతలకు కూడా కొంచెం వివరంగా చెప్పండి మేడం. అంటే రోజుకి ఎన్నిసార్లు, ఏ సమయంలో ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతారు?
0: ఈ సూర్య నమస్కారాల్లో ఇది ఒక 12 ఆసనాల కలయిక అన్నమాట. పొద్దున పూట చేస్తే చాలా మంచిది. ఏదైనా యోగా పొద్దున సమయంలో అంటే సూర్యుడు ఉదయించే సమయంలో లేదా ముందు అయినా కూడా మొదలు పెట్టవచ్చు. ఖాళీ కడుపుతో చేయాలి సూర్య నమస్కారాలు. హస్త ఉత్తానాసన, పాదహస్తాసన, ఇట్లా ఒక 12 ఆసనాల కలయిక. ఈ 12 ఆసనాలు కలిపి ఒక సైకిల్ అవుతుంది అనమాట. ఒక్కొక్క ఆసన ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఎన్నో వేల ఆసనాలు ఉన్నాయి, 80,000 ఆసనాలు. సో అన్నీ మనం వేయలేకపోయినా కూడా ఈ 12 ఆసనాలు క్రోడీకరించి శరీరంలో ఉన్న అన్ని భాగాలకి వర్తించేలాగా ఈ సూర్య నమస్కారాలని క్రియేట్ చేశారనమాట. ఆడవారి సమస్యలకు ఎంతో ఉపయోగపడుతుంది సూర్య నమస్కారాలు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేకపోతే మనకి PCOD, PCOS, హార్మోన్ అసమతుల్యత, తర్వాత చిన్నపిల్లల్లో ఏకాగ్రత పొందటానికి, బాగా చదువుకోవడానికి, ప్లస్ మన యొక్క బాడీ యొక్క వెయిట్ తగ్గేదానికి, ప్రతి ఒక్క బాడీ ఆర్గాన్కి అది పనిచేస్తుంది అనమాట సూర్య నమస్కారాలు. ఇంకొకటి, ఆడవాళ్ళ ఎన్నో పనుల్లో మనం వెనక్కి వంగే అవకాశం ఉండదన్నమాట. ముందుకు వంగుతాము లేకపోతే పక్కకు తిరుగుతాం, కానీ ఈ వెనక్కి వంగే అవకాశం ఉండదన్నమాట. ఈ ఇందులో సూర్య నమస్కారాల్లో ఒక ఆసనం హస్త ఉత్తానాసన, అందులో మనం వెనక్కి వంగే అవసరం ఉంటుంది. సో అట్లా మనకి వెన్నుముక్కకి దృఢంగా ఉంటాం. ఇంకొకటి, సూర్య నమస్కారాలు ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మంత్రంతో పాటు చేయాలి. బీజ మంత్రాలు అంటారు, ఓం హ్రాం మిత్రాయ నమః, ఓం హ్రీం రవయే నమః అని ఒక్కొక్క ఆసనం వేసే ముందు ఆ మంత్రం జపించి చేయటం వల్ల మనకి ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఈ బీజ మంత్రాలకి ఓం హ్రాం ఆహ్

0: అనే సౌండ్ మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఉత్పత్తి చేస్తుంది. మిత్రాయ నమః, మన మంచి ఫ్రెండ్గా ఉండనివ్వు, మాలో శక్తిని ఉద్దీపన చేయి. మన సూర్య భగవాను యొక్క ఆయన యొక్క పోలికల్ని, ఆ యొక్క గుణాలని మాకు ఇవ్వు అని మనం కోరుకుంటున్నామన్నమాట. ఒక్కొక్క మంత్రం యొక్క అర్థం అదనమాట. సో ఆ మంత్రంతో ఈ శ్వాస అనుసంధానం. సో ప్రతి ఒక్క స్టెప్ చేసేటప్పుడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ చేయాలి. ఇది ఫాస్ట్గాను చేయొచ్చు, స్లోగా చేస్తే అది ఒక ఉపయోగం, వేగంగా చేస్తే అది ఒక డైనమిక్ సూర్య నమస్కారాలు అంటాం. సో మెల్లిగా చేయటం వల్ల అది ఒక ఉపయోగం, రెండింటి వల్ల ఉపయోగము. మనం మొదలు పెట్టేది మొదలు పెట్టాలి, దాని ఉపయోగాలు మనం చేసే విధానాన్ని బట్టి మనం పొందుతాం అన్నమాట.
1: సూర్య నమస్కారాల గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు మేడం. అయితే యోగాలో వివిధ రకాల విధానాలు ఉన్నాయి కదా, మరి మీరు ఆచరించే యోగా విధానం ఏమిటి, దాని గురించి క్లుప్తంగా వివరించండి మేడం.
0: ఓకే, పతంజలి ఏం చెప్పారంటే, యోగా అంటే ఆసనాలు మాత్రం కాదు, యోగా అంటే అది 8 limbs అంటే 8 అంగాలు. ప్రపంచం మొత్తం యోగా రకరకాల విధాలుగా ఫాలో అవుతూ ఉంటారనమాట. ఈ ఎన్నో విధాలు అనేది ఈ రెండిట్లో నుంచే వచ్చింది, పతంజలి యోగా ఒకటి, హఠయోగా ఒకటి. ఈ పతంజలి యోగాలో హఠయోగా మొత్తము ఈ రెండు కలిపి వీటిల్లో నుంచే ఈ ఆసనాలు కొన్ని కొన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్లో జరుగుతూ ఉంటాయి, సూర్య నమస్కారాలు అన్నీ. యోగా అంటే చాలామంది ఆసన అనుకుంటారు, అది ఆసన మాత్రం కాదు, అది 8 అంగాలు. ఏమంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అనేవి బహిరంగ యోగ. బహిరంగ యోగ అంటే మనం బయటకి చేస్తాం, యమ అనేది ఫాలో అవుతాం, నియమాలు నియమాలు ఫాలో అవ్వటము, ఆసన చేయటం బాడీ పరంగా. ధ్యాన, ధారణ, సమాధి అనేది అంతరంగ యోగ అంటారు, అంటే మన మనస్సుతో చేస్తాం అనమాట. సో ఆయన ఏం చెప్పారంటే, ఈ 8 అంగాల ద్వారా మన, ఇందాక నేను చెప్పినట్టు, యోగా అనేది మన చిత్తాన్ని నియంత్రించుకోవడానికి ఇన్ని విధాలు, అంతరంగ యోగాగా చేయొచ్చు, బహిరంగ యోగాగా చేయొచ్చు. ఈ అంతరంగ యోగాలో ఈ 8 అంగాలు ఏ ఒక్క అంగాన్ని ఫాలో అయినా మనము మన చిత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చిత్తాన్ని ఎందుకు కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి? మన మనసు ప్రశాంతతకి. మన మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? మన నిజస్థితి తెలుసుకోవడానికి. మన నిజస్థితి ఏంటి? నిజస్థితి ప్రశాంత స్థితి. ప్రతి మనిషికి నిజస్థితి ప్రశాంత స్థితి, అది ఎప్పుడు కదలదు. చిత్తము అంటే కాన్షియస్నెస్ అంటారు కదా, అది అందరిలోనూ ఒకటే ఉంది. మనం వెళ్ళి టచ్ చేయాలి ఆ కాన్షియస్నెస్ని, మనము తాకాలి. ఆ తాకటం అనేది, ఆ నియంత్రించటం అనేది ఈ యోగం ద్వారా అవలంబించవచ్చు అని మనకి పతంజలి కొన్ని వేల ఏళ్ల క్రితం ఆయన చెప్పారనమాట. యమ అంటే సత్యం, అహింస, అస్తేయ, అపరిగ్రహ, తర్వాత బ్రహ్మచర్య. సత్యం, మనం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, మనం ఎప్పుడు అసత్యం మాట్లాడకూడదు. సత్యం మాట్లాడుతూ మన జీవనాన్ని సాగిస్తే మన చిత్తాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ చిత్తాన్ని కంట్రోల్ చేసుకొని మన ధ్యాన స్థితికి వెళ్ళొచ్చు, అది ఒక మార్గం. కొంతమంది చూడండి, వాళ్ళ జీవన విధానం, మహాత్మా గాంధీ చూస్తే వాళ్ళు ఎప్పుడు అసత్యం ఆడుంటారు. ఒక కొన్ని ఏళ్ళకి మీరు అసత్యం ఆడకపోతే మీకు ముందు జరగబోయేది మీకు తెలుస్తుంది. ఒక కొన్ని ఏళ్ళకి మనకి అది జీవన ప్రమాణాల్లో మన ధ్యాన స్థితికి వెళ్ళిపోతాము, ప్రశాంత స్థితి వస్తుంది ధ్యానం చేయలేదంటే కూడా. ఈ వీటిలో ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. అహింస, హింస అనేది చేయకూడదు. తర్వాత బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారిగా ఉండటం అని కాదు, మనం ఒక లిమిటెడ్గా డిజైర్స్ని, కోరికల్ని ఒక అదుపులో పెట్టుకోవటం అనమాట. ఇంకొకటి అపరిగ్రహ అంటే దొంగతనాలు చేయకపోవటము, ఇది నాది నాది నాది అని తీసుకునటం అపరిగ్రహం, అలా చేయకుండా ఉండటం, ఇలా అపరిగ్రహం. ఇలా మనం జీవించటం వల్ల కూడా మన చిత్తాన్ని మనం నియంత్రించుకోవచ్చు. నియమాలు ఏంటంటే ఈశ్వర ప్రణిధాన, తర్వాత శౌచ, సంతోషం అంటే తృప్తి, మన జీవన విధానాల్లో తృప్తి. తృప్తికి మించిన ధనవంతుడు, అది వస్తువుల పరంగా అవ్వచ్చు, ఆస్తి పరంగా అవ్వచ్చు, విద్య పరంగా అవ్వచ్చు, ధనం పరంగా అవ్వచ్చు, ఏదైనా తృప్తికి మించిన ఆస్తి పరుడు ఇంకలేరు. ఈశ్వర ప్రణిధాన, మనం ఏ చిన్న పని చేసినా, ఇప్పుడు భగవంతునికి మనం పూలు ఎలా సమర్పిస్తాం, అట్లా మన యొక్క కర్మల్ని, ప్రతి పనిని, ఈరోజు నేను చేసే కర్మల్ని నీ పాదాల ముందు సమర్పిస్తున్నాను అని అనుకుంటే. సో ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఈశ్వర ప్రణిధాన. స్వాధ్యాయ, మనము పుస్తకాలు చదవటం, జ్ఞానాన్ని పెంపొందించుకోవటం. మనకి ఇది మంచి ఇది చెడు అని ఎలా తెలుస్తుంది? మనం జ్ఞానం పెంపొందించుకోవటం వల్ల. ఈ నియమాలు

0: అలవటం వల్ల కూడా మనం చిత్తాన్ని నియంత్రించుకోవచ్చు. ఇది యోగాలో రెండో అంగం. యమ నియమ ఆసన, మూడోదే ఆసన. మనం ఒక స్టెప్ని వృక్షాసనం వేసినాం, కాలు మెల్లిగా తీసి పెట్టడం, చేతులు పైకి నమస్కారం పెట్టడం. సో ఇది మనం ఒక ఎఫర్ట్ ఉపయోగించి చేస్తున్నాం. తర్వాత ఒక స్థితికి వస్తాము, ప్రశాంతంగా ఒక 2 నిమిషాల నుంచి ఉంటున్నాం. సో మన బాడీ పరంగా మన మనస్సుని చిత్తాన్ని అవలంబించడం, ఇది ఇండైరెక్ట్గా మన మనస్సుని కాన్సన్ట్రేట్ చేసి స్థితికి, ధ్యాన స్థితికి వెళ్ళేది ఆసనం. నాలుగోది శ్వాసని మనం నియంత్రించడం ద్వారా మన మనస్సును నియంత్రించి మన నిజస్థితికి చేరుకోవటం. ప్రత్యాహార, ప్రత్యాహార అంటే మన యొక్క సెన్సెస్ని, కళ్ళు చూడటం, ఏది చూడాలో అదే చూడటం, ముక్కు వాసన పీల్చడం, ఏది పీల్చాలో అదే, చెవులు వినటం, ఏది వినాలో అదే, చెడు వినకూడదు మంచి వినటం. తాబేలు ఎలా తను ఏదన్నా ఒక ఎవరైనా ఏదైనా హామ్ చేయడానికి వస్తే లోపలికి ముడుచుకుంటుంది తనలో, తనలో తను నేను ముడుచుకునే శక్తి ప్రత్యాహారం, అది ప్రత్యాహారం. మన సెన్సెస్ని మనం అది నియంత్రించుకునే శక్తి, అది ఫాలో అవ్వచ్చు. లేదా ఆహారాన్ని కూడా కంట్రోల్ చేసుకోవటమే, నియంత్రించుకోవటం, మితాహారం అంటున్నారు యోగాలు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం, ఇవన్నీ బహిరంగ యోగ. ఏది ఫాలో అయినా మనం ధ్యాన స్థితికి చేరుకోగలుగుతాం, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, సమాజము ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. ఇది బహిరంగ యోగాలో ధ్యాన ధారణ సమాధి. ధారణ అనేది కాన్సన్ట్రేషన్, ఒక వస్తువు మీద లేదా ఒక భగవంతుని అలా రూపాన్ని అలానే చూస్తూ ధ్యానించమంటాం, లేక ఈ వస్తువుని అలానే చూస్తూ, అది కాన్సన్ట్రేషన్. సమాధి అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట, ఇంకా సూపర్ కాన్షియస్ స్టేట్ అన్నట్టు, ఉన్నత చైతన్య స్థితి. మన మనసును డైరెక్ట్గా కంట్రోల్ చేసేది కాన్సన్ట్రేషన్, ధ్యానం. నేను అవలంబించే పద్ధతి వచ్చి సైక్లిక్ మెడిటేషన్ అంటారు, అంటే ఆవర్తన ధ్యాన. ఇది మాండకోపనిషత్తులోనిది. మనం మెడిటేషన్ అవలంబించే ముందు ఒక ప్రార్థనా మంత్రము, ముగించే ముందు ఒక మంత్రం, శాంతి మంత్రం ఉంటుంది. తర్వాత మధ్యలో ఆసనాలు ఉంటాయి, నుంచునే ఆసనాలు ఉంటాయి, కూర్చునే ఆసనాలు ఉంటాయి అన్నమాట.
1: యోగా విధానాల్లో ఆసనాలే అనుకుంటాం మనం, కాకపోతే ఆసనాలతో పాటు సత్యమార్గాన్ని అవలంబించడం, సంతృప్తికరమైన జీవనాన్ని అవలంబించాలని చాలా బాగా చెప్పారు శ్రోతలందరికీ. మరి మీరు ఇందాక చెప్పారు కదా, మీరు సైక్లిక్ మెడిటేషన్, ఈ ఆవర్తన ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు?
0: ఈ ఆవర్తన ధ్యానం అంటే సైక్లిక్ మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా మనలో ఉన్న అనారోగ్యాలను మనం మనంతట మనమే తగ్గించుకుంటాం. ఇప్పుడు మనం ధ్యానం చేయటం వల్ల మన యొక్క శరీరానికి మాత్రమే కాదు, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, వీటి అన్నిటి, తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారము అన్నమయ కోశ, ప్రాణామయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. కోశ అంటే శరీరాలు, మనకు కనిపించకుండా ఉన్న సూక్ష్మ శరీరం, అవి కూడా శరీరాలు, సూక్ష్మ శరీరాలు. మనస్సు, బుద్ధి మనకు కనపడవు అంతే, బట్ అవి శరీరాలు. ఈ ధ్యానం అనేది మన ప్రతి ఒక్క కోశాలని శుభ్రపరుస్తూ ఆత్మస్థితికి చేరుకునేదలాగా చేస్తుంది. ఇప్పుడు రోగాలు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, మనసులో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి, కోపం ఎక్కువగా ఉంది వారికి, లేదా ఇంకొకటి జలసి ఎక్కువగా ఉంది, ఇంకొక మానసిక సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఎన్నో తగ్గించుకోవచ్చు ఈ ధ్యానం ద్వారా. ఈ ఆవర్తన ధ్యానము 45 నిమిషాలు ప్రాక్టీస్ ఇది. ఈ 45 నిమిషాలు చేయటం మూలాన ఒక 6 గంటలు ఒక మనిషి నిద్రపోతే ఎంత తేజస్సుగా ఉంటారో అంత ఉపయోగం ఈ ధ్యానం వల్ల పొందుతాం, ఆవర్తన ధ్యానం వల్ల. మరియు దీనివల్ల ఆడవారికి మైగ్రేన్ సమస్యలు పోయాయి, తల తిరగటం అలాంటి సమస్యలు, ఇంకా మరెన్నో మానసిక సమస్యలు, శారీరక సమస్యలు ఎన్నో దీనివల్ల చాలా మందికి ఉపయోగం పొందారు.
1: మరి ఇవాళ రేపు చూస్తుంటే పిల్లల నుంచి పెద్దాళ్ళ దాకా వయసుతో భేదం లేకుండా అందరికీ మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకునే యోగ సాధన గురించి ఏం చేయాలి మేడం?
0: ఈ రోజుల్లో ప్రతి వారికి ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది, మీరు చెప్పేలాగా మేడం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఒత్తిడిని మనకి మనమే అధిగమించాలంటేనే ఈ యోగ పద్ధతులు అవలంబించటం వల్ల మనం చేసుకోవచ్చు అన్నమాట. సత్వ రజో తమో గుణాలతో మనిషి ఉంటారన్నమాట. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా మనం కమిట్మెంట్స్ పెట్టుకుంటున్నాం. ఈ రోజుల్లో మన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా అన్నీ చేయగలం, అన్నీ చేయగలము అనేది ఒకటి. తర్వాత ఆశలు, కోరికలు ఎక్కువ. తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు కంపేర్ చేసుకోవటాలు, మనకి ఇది కావాలి, ఈ వస్తువు కావాలి, ఎన్ని వస్తువులు ఉన్నా నేను పతంజలి యోగా చెప్పేలా సెల్ఫ్ కంటెంట్మెంట్, తృప్తి జీవన విధానంగా ఉంటే మనకి ఒత్తిడే ఉండదు అన్నమాట. అలాంటి ఆలోచన విధానం మనకి రావాలి అంటే

0: ఈ యోగ మార్గం అనేది ఒకటి ముఖ్యమైనది. అరిషడ్ వర్గాలు కొన్ని ఉన్నాయి. అరిషడ్ వర్గాలు అంటే ఏమిటంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. ఈ అరిషడ్ వర్గాల్ని నిర్మూలించుకుంటే మనం ఒత్తిడి లేకుండా జీవనం సాగించవచ్చు. యోగా అనేది ఒక మార్గం, ఒక జీవన విధానం. యోగా అంటే ఒట్టి ఆసన మాత్రం కాదు, ఒక మనిషి ఎలా జీవించాలి అనేది చెప్పిందే యోగా. అందులో మన యొక్క ఒత్తిడి పోయేదానికి ఎన్నో మార్గాలు చెప్పారు. మూడు మార్గాలు ఏంటంటే ప్రతిపక్ష భావన, అనిత్య భావన, సాక్షి భావన. ప్రతిపక్ష భావన అంటే ఇప్పుడు నేను కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. కామం అంటే కోరిక, ఏదైనా ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలి. క్రోధం కోపం, లోభం మదం, ఆశ్చర్యం. ఒక్కొక్కళ్ళకి బాగా ఈగో ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి అహంకారం, ఒక్కొక్కళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది మనుషుల్లో. ఈ యొక్క వాటిని తగ్గించుకొని మనము పెంచుకోవాల్సింది కరుణ, దయ, జాలి, ప్రేమ. వీటికి బదులుగా ఇవి మనం పెంపొందించుకుంటే మనలో ఒత్తిడి తగ్గిపోతుంది. కోపం ప్లేస్లో ప్రేమ, దయ. ఇవాళ ఇలా ఉన్న రేపు మామూలుగా ప్రేమగా ఉండొచ్చు. సో మనలో మనం ప్రేమ భావాన్ని పెంపొందించుకోవాలి. తర్వాత ఎవరి మీద అయినా రివెంజ్, కక్ష ఉందనుకోండి, దానికి ఆపోజిట్ అంటే ఏంటి, ఫర్గివ్నెస్, క్షమించటం. ఇప్పుడు ఒకళ్ళ మీద మనం కోపం చూపించామనుకోండి, వాళ్ళకి వెళ్ళే లోపలే మనల్ని మనం దహిస్తుంది. సో ముందు మనల్ని మనం ప్రేమభావంతో నింపుకోవాలి, లేదా మన క్షమాభావంతో నింపుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మన యొక్క పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతుంది. దీన్నే ప్రతిపక్ష భావన అంటారు. ఈ యోగం అవలంబించటం వల్ల వాళ్ళలో ఈ స్థితి వస్తుంది. అనిత్య భావన అంటే ఏది శాశ్వతం కాదు. ఈ రోజుల్లో ఆ యోగా చేసే వాళ్ళకి, ఆ ధ్యానం చేసే వాళ్ళకి అనునిత్యం ఆ భావనతో ఉండాలి, ఉంటారు. ఉండగలిగితే మనలో ఒత్తిడి పోతుంది. మూడవది సాక్షి భావన. ఒక సమస్యని మనము సాక్షిగా చూడాలి. ఇప్పుడు వేరే వాళ్ళకు ఒక సమస్య ఉందంటే మనం వింటాము, అరే ఇలా జరిగిందని బాధపడతాం, అయ్యో అయ్యో, లేదా సమస్యకి సొల్యూషన్, ఒక పరిష్కారం ఇస్తాం. అదే మన సమస్యకి మనం అందులో మునిగిపోతాము. కానీ అలా ఉండకుండా సాక్షి భావనగా ఉండమంటున్నారు. ఈ యోగంలో చెప్పేది ఏంటంటే నీ సమస్య నుంచి నువ్వు వేరుపడమంటున్నావు. ఇది నేను, నా సమస్య ఇది, నా నుంచి ఆ సమస్యను వేరు చేసి నువ్వు చూస్తే ఆ సమస్య పరిష్కరించబడుతుంది, దానికి మార్గం దొరుకుతుంది. మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోకూడదు. నది ప్రవాహంలో వెళ్ళిపోతే కొట్టుకుపోతాం, బట్ నదీ ప్రవాహానికి దూరంగా నుంచో ఎక్కడికి వెళ్తుంది చూస్తాం, ఏం జరుగుతుంది మనకే తెలుస్తుంది. సో అలా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
1: ఒత్తిడిని తగ్గించుకునే యోగ సాధనలో దీనికి పరిష్కార మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. చాలా మంది ఆఫీసుల్లో కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, ఇవాళ రేపు కంప్యూటర్లతోనే ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి, గంటల సేపు కూర్చున్న చోటల నుంచి కదలలేని పరిస్థితి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఇంకా కళ్ళకి కంప్యూటర్లు చూడడం, స్క్రీనింగ్ టైం అనేది ఎక్కువైపోతుంది. కళ్ళకి మేలు చేసే యోగా విధానాలు ఏమైనా ఉన్నాయా?
0: కళ్ళకి ఎక్కడైనా మనం ఉన్న చోటే, కూర్చున్న చోటే చేసుకోవచ్చు. తర్వాత త్రాటక అని ఒకటి ఉంది. త్రాటక అది చిన్న దీపాన్ని మనం ముందు పెట్టేసుకొని ఆ దీపాన్నే చూడటం అన్నమాట. త్రాటక చేయటం వల్ల ధారణ శక్తి పెరుగుతుంది, కళ్ళకి సమస్యలు పోతాయి, చిన్నపిల్లలకి చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఐస్కి ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయన్నమాట. పైకి చూడటం, కిందకి చూడటం, లెఫ్ట్ రైట్ చూడటం, తర్వాత సర్కిల్గా చక్రంలాగా తిప్పటం, మనం ఉన్న చోటే మధ్య మధ్యలో కళ్ళను బ్లింక్ చేయటం. తర్వాత ఇంకోటి చేతులు మనం ఇలా ఇలా రబ్ చేసుకొని కళ్ళకు పెట్టుకోవచ్చు. చేస్తే మన చేతిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ కళ్ళకి వెళ్తాయి అన్నమాట. సో అది ఒకటి చేయొచ్చు ఐస్కి. ఇంకా ఎంతోమంది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు నిజంగానే మీరు చెప్పేలాగా అవర్స్ అవర్స్ పని చేయాల్సి వస్తుంది, 14 గంటలు 15 గంటలు. సో అప్పుడు వాళ్ళు ఉన్న చోటనే నెక్ రోల్స్ చేయొచ్చు. ఇక్కడ ముందు కొంచటం, వెనక్కి కొంచటం, లెఫ్ట్ రైట్ నెక్ రోల్స్ చేసుకోవచ్చు. అవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత షోల్డర్ రోల్స్ చేయొచ్చు, భుజాలని రోల్ చేసుకోవచ్చు. తర్వాత పాదహస్తాసన చేయొచ్చు, నుంచోని పాదాలని మన వాళ్ళ యొక్క సీటు పక్కన నుంచోనే పాదాలను అలా తాకొచ్చు. డైలీ కొంచెం కొంచెం మీరు తాకటం వల్ల టచ్ కూడా చేయొచ్చు, ఆ నీస్ వంగకుండా మనం పాదాలను తాకవచ్చు, పాదహస్తాసన. తర్వాత అర్ధమత్స్యేంద్రాసనం. అర్ధమత్స్యేంద్రాసనం సీట్లు ఉన్న సీట్లోనే ఇలా పక్కకు తిరగవచ్చు, వెనక్కి తిరిగి చూడటం అనమాట. సో ఈ స్పైనల్ ట్విస్ట్ లాగా అనమాట అర్ధమత్స్యేంద్రాసనం చేయొచ్చు. తర్వాత మనం చేతుల్ని కూడా ఇలా అనుకోవచ్చు, మన పాజిటివ్ వైబ్రేషన్స్ మనం నొక్కుంటూ ఉన్నామంటే అది పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో బ్లడ్ సర్క్యులేషన్, ఇవన్నీ డెస్క్ యోగా కింద చేయొచ్చు.
1: గంటల తరబడి కూర్చుని కూర్చుని చోట నుంచి కదలలేని పరిస్థితి ఉండే ఉద్యోగస్తుల కోసం చాలా మంచి యోగ విధానాలని చెప్పారు మేడం. యోగా ప్రాముఖ్యతని, ఆచరించడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలని,

0: మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ఆవర్తన ధ్యానం సైక్లిక్ మెడిటేషన్ విధానాల్ని మా శ్రోతలందరికీ చాలా చక్కగా వివరించినందుకు మా ఆకాశవాణి నిలయం తరఫున మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు మేడం. నమస్కారం.
1: ధన్యవాదాలు మేడం.
2: ఇంతవరకు యోగక్షేమం ప్రముఖ యోగా నిపుణులు శ్రీమతి కోక శిరీష గారితో పరిచయం మొదటి భాగం విన్నాం. పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన నేషనల్ కంప్యూటింగ్ మిషన్ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మన భారతదేశంలోని పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా సూపర్ కంప్యూటర్ల మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాతావరణ అంచనాలు, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి క్లిష్టమైన రంగాలలో పరిశోధనలకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాక విద్యా సంస్థలతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్లకు అవసరమైన భారీ కంప్యూటింగ్ శక్తిని అందిస్తుంది. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ ప్రసారమయ్యే మల్లెపూదండలో రసగుళికలు ఆపాత మధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

0: நேர்களை நீங்கள் கேட்டுக்கொண்டிருக்கும் 100.1 மெகாஹெர்ட்ஸ் எஃப்எம் கோல்டாலை வரிசையில் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள். அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் இடம்பெறும்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు

ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మంది వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 మంది క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80%కి పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15,00,000 మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 కోట్ల రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజి రామ్జీత్ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతికాధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విపిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు.

0: వేదిక వద్దకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి అన్నారు.
1: संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गया थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటి వరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో 100% హెచ్పివి వ్యాక్సినేషన్ శాతం లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత్ ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా మెక్సికోలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் வடிவழகி கபிலன். தலைப்புச் செய்திகள். வளர்ச்சியடைந்த இந்தியாவுக்கான வேலைவாய்ப்பு திட்டத்தின் கீழ் சுமார் 2,400 கோடி ரூபாய் ஊக்கத்தொகையை பிரதமர் திரு நரேந்திர மோடி இன்று வழங்குகிறார். தமிழ்நாடு, குஜராத், உத்தரப்பிரதேசம், ஹரியானா மாநிலங்களில்

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మధురమైన సమయంలో యోగా చరిత్ర మరియు వచ్చే ఆదివారం మనం జరుపుకోబోయే యోగా దినోత్సవ విశేషాలు కొన్ని తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా

యోగాభ్యాసం శీర్షికన ఈరోజు విషమ వృత్తి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామ ప్రక్రియ అసమానమైన శ్వాస పీల్చుకునే పద్ధతి. దీనినే ఆంగ్లంలో రెక్టాంగిల్ ఆర్ అన్ఈక్వల్ బ్రీదింగ్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గి దీర్ఘమైన శ్వాస నియంత్రణ, ఆలోచనలు నెమ్మదిస్తాయి. శరీరంలోని మలినాలను తొలగించి శక్తిని క్రమబద్ధీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఎటువంటి ప్రక్రియనైనా యోగా గురువుల సమక్షంలో చేయటమే శ్రేయస్కరం.

మనిషి శరీరానికి మెదడుకి మధ్య ఏకత్వాన్ని కుదిర్చే సునిశ్చితమైన శాస్త్రమే యోగా. ఆరోగ్యకరమైన జీవన ప్రక్రియ కళ యోగా. యోగ సాధన ద్వారా వ్యక్తి చేతనకి, విశ్వ చైతన్యానికి, అలాగే మనిషికి, ప్రకృతికి మధ్య సమన్వయము సిద్ధిస్తుంది. ఏకత్వాన్ని యోగ సాధన ద్వారా సాధించిన వ్యక్తి ఒక యోగి. మానసికంగా ఈ స్వీయ అవగాహనను సాధించిన వారు మానసిక స్వేచ్ఛను పొందుతారు. ఈ స్వేచ్ఛను అనుభూతి చెందడం యోగ సాధన ముఖ్య ఉద్దేశం. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సిరివెన్నెల ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం విందాం. సంగీతం కెవి మహదేవన్.

యోగ శాస్త్రం అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ప్రవహించినదిగా తెలుస్తోంది. పురాణాల ప్రకారం హిమాలయాలలోని కాంతి సరోవరం వద్ద ఆదిగురువైన సదాశివుడు యోగ పరిజ్ఞానాన్ని సప్తఋషులకు ప్రదానం చేస్తే వారు ప్రపంచంలోని నలుమూలలకి తీసుకువెళ్లారని పెద్దలు చెప్తారు. అందుకే వివిధ దేశాల ప్రాచీన సంస్కృతుల్లో వారికి మనకు ఎన్నో పోలికలు కనిపిస్తాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు ఢమరుకం ఈ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ బృందం గానం చేసిన జొన్న విత్తుల సాహిత్యం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అనాదిగా దక్షిణాసియాలో గురు శిష్య పరంపరలో ఉపాసన యోగ ధ్యాన సాధన ఆచారాలలో భాగంగా ఉండేవట. ఆ తరువాతి కాలంలో సూర్య నమస్కారాలు ఆవిష్కరింపబడ్డాయి. అలాగే ప్రాణాయామం రోజువారీ పూజా విధానంలో భాగంగా ఉండేది. అనాదిగా యోగ సాధన ఉన్నా శ్రీ పతంజలి మహర్షి యోగ క్రియలు, వాటి అర్థాలు, తాత్పర్యాలన్నింటినీ క్రమ పద్ధతిలో క్రోడీకరించి యోగ సూత్రాలు రూపొందించారు. యోగ సూత్రాలలో అన్ని యోగాంశాలతో పాటు అష్టావిధ యోగ మార్గాలు కూడా వివరించారు. క్రమంగా యోగ సాధన ద్వారా బుద్ధి, శరీరాలను నియంత్రించి శాంతిని పొందవచ్చు అన్న భావన స్థిరపడింది. కార్యక్రమంలో ఇప్పుడు ఇంద్ర ఈ చిత్రం నుండి హరిహరన్ శంకర్ మహదేవన్ గానం చేసిన పాట విందాం. సంగీతం మణిశర్మ.

ప్రస్తుత కాలంలో యోగ సాధన ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని అందరికీ తెలిసిందే. ఎంతోమంది మహాగురువుల బోధల వల్ల యోగ సాధన ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. చాలామందికి యోగా అంటే ఆసనాలు అని మాత్రమే తెలుసు. హఠయోగ కేవలం శరీరాన్ని అత్యున్నత శక్తి కేంద్రంగా మార్చే ప్రాథమిక దశ మాత్రమే. శరీరం, తర్వాత శ్వాస, బుద్ధి, ఆపై మనలోని అంతర్గత స్వయం శక్తిని సాధించడం యోగం. వ్యక్తికి, విశ్వానికి మధ్య సమతుల్యతను సాధించే సాంకేతిక పరిజ్ఞానమే యోగ. కార్యక్రమంలో ఇప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం నుండి హరిహరన్ కౌసల్య గానం చేసిన కండికొండ సాహిత్యం విందాం. సంగీతం చక్రి.

యోగ సాధనలలో ముఖ్యమైనవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు. ప్రత్యాహార అంటే మన మానసిక చేతనను ఇంద్రియాల నుంచి వేరు చేయడం అని యోగా గురువులు చెబుతున్నారు. వీటి నుండి ముఖ్యత్వాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21 యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు గీతాంజలి ఈ చిత్రం నుండి చిత్రగానం చేసిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం ఇళయరాజా.

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా గురువులు ప్రముఖులు కూడా వేడుకలలో పాల్గొని రకరకాల యోగాసనాలు వేసి ఆసనాల విశిష్టతని తెలియజేస్తారు. యోగాని మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆరోగ్యం మన సొంతం. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగ సాధన ద్వారా కలిగే ప్రయోజనాలను విలువలను ప్రజలకు తెలియజేసి అవగాహన పెంచి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే ఈ దినోత్సవం ముఖ్య లక్ష్యం. కార్యక్రమంలో ఇప్పుడు జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుండి రఘు దీక్షిత్ గానం చేసిన పాట విందాం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ప్రతి సంవత్సరం ఒక ముఖ్య ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం యొక్క అధికారిక ఇతివృత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. వయసులో పెద్దవారికి ఆరోగ్యకరమైన, చురుకైన మరియు మానసిక సాధికారత కలిగిన జీవితాలను అందించడంలో యోగా యొక్క ముఖ్యత్వాన్ని తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు స్వర్ణ కమలం ఈ చిత్రం నుండి ఎస్ జానకి గానం చేసిన పాట విందాం. సంగీతం ఇళయరాజా.

భారతదేశం యోగభూమి. యోగ సాధనకు పుట్టినిల్లు. మన సాంఘిక ఆచారాలు, సంప్రదాయాలు వ్యక్తికి, ప్రకృతికి సమన్వయ దృష్టిని ప్రతిబింబిస్తాయి. మన ప్రాచీన గురువులు మనకు అందజేసిన యోగ శాస్త్రాన్ని ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సాధన చేసి ప్రయోజనం పొందుతున్నారంటే మనకు ఎంతో గర్వకారణం. మరి మనం కూడా యోగ సాధన చేసి ఆరోగ్యమయ జీవనాన్ని సాగిద్దాం, ఆనందంగా ఉందాం. కార్యక్రమంలో ఇప్పుడు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుండి చక్రి స్వరపరిచి గానం చేసిన పాట విందాం. సాహిత్యం సాయి శ్రీహర్ష.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన అమృత్ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం. ఈ పథకం పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రారంభించబడినది. త్రాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, ప్రజల కోసం పార్కులు, పచ్చటి వాతావరణాన్ని అభివృద్ది చేయడం, కాలుష్యాన్ని తగ్గించి నాణ్యమైన వసతులను కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు. కార్యక్రమంలో చివరిగా బాహుబలి ఈ చిత్రం నుండి రమ్యా బెహ్రా దీపు గానం చేసిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.